శోకపల్గురుసేవీయం అహిం సహజ సుతాయ దర్శన పరసా గురుక జన్మ మరణ దుఃఖ జాయ సత్నా